0: that are taking place there, first in Hyderabad and in other cities also reporting road rage issues. Thank you very much, Abdul, for that. I want to now take you to this woman entrepreneur's shocking claim from Telangana. And this possibly can involve Telangana Chief Minister Revanth Reddy. What we are told is that this woman is claiming, as she's an entrepreneur, that there is a man who said he was a close aide of the Chief Minister and that he invited her to the guest house for a conversation. The woman's name is K. Shobha Reddy and we are giving out her details because she herself has put out that video. She's alleging that a person claiming to be a close aide of the Chief Minister, Revanth Reddy, asked her to come to a guest house for a meeting. But that made her extremely uncomfortable. It was a recorded message that she has put out, Shobha saying that she struggled for 2 years, yet received no assistance, and that there is alleged corruption in the government offices in Telangana. But she's also expressing fear now that because she's spoken up, because her details are out, that she could face further harassment over this. But she's saying that she has evidence to back her claims. That's why she's putting out that video, and she's urging the Chief Minister. She's urging Chief Minister Revanth Reddy to meet her to understand what happened. Shobha Reddy's allegations sparked a massive political slugfest. BRS and BJP have come down heavily on the Congress government in Telangana. They are demanding probe in the matter and also saying that this is important. They are daring Chief Minister to approach this woman, speak to her and get that matter clarified. The BJP also demanding a transparent investigation, asking the Chief Minister to take legal action against his aide. If that is true, that he is a close aide and if the allegations are found to be correct, because that means whoever this aide is misusing his proximity to the Chief Minister to lure women and how.
1: So what exactly has happened? When did you approach this particular person?
2: And sir, actually, my profession, advertising agency.
1: Okay.
2: So for this, I approached many people.
1: Okay.
2: To get opportunity.
1: Okay.
2: So legally here, not doing anything, people. Because I'm a small agency.
1: Okay.
2: I don't have much influence. I don't have much money also.
1: Okay.
2: To get the opportunity. In this process, I approached many people and officers, everything. But different types of problems I faced. That is what I mentioned in my tweet, actually.
1: Okay.
2: Also, people spreading news of different names using differently trolling.
1: Okay. So now a case also has been filed, an FIR has been filed is what is being said. Is it true?
2: Where, sir?
1: Did you file a case in Banjara's police station?
2: Yeah.
3: Chettaga behave chesedi lekunte. Nenu ivanni nenu bayata cheppalanukuntale. Nenu chala takkuva cheppina akkada. Akkadi enti వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలుసు. నేను ఆ పర్సన్ని బ్లేమ్ చేయాలి లేకపోతే నేను బ్లేమ్ అవ్వాలని నేను అనుకుంటలేను. నా పర్సనల్ ఇష్యూ ఇది. సీఎం సార్కి సార్ ఈ ప్రాసెస్లో ఇంత ఇబ్బంది పడుతున్నా అర్థం చేసుకోండి అని చెప్పి పెట్టిన నేను అది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వండి అని పెట్టిన నేను ట్విట్టర్లో. అట్లీస్ట్ ఎవరన్నా ఒకరు ఆ ట్యాగ్ చేసిన వాళ్ళలో ఎవరన్నా ఒకరు పిలుస్తారేమో, అరే ఏందమ్మా ఏమైంది నీ బాధ ఏంది అడుగుతారేమో, పోనీ సీఎం సార్ టైం ఇస్తారేమో అని అనుకున్నా నేను. కానీ ఇది పార్టీలకి లింకులు పెట్టి వేరే పార్టీ వాళ్ళు ఎవరో పోస్టులు పెట్టుకుంటే రీపోస్టులు పెట్టుకుంటే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలు మీరు పెయిడ్ ఆర్టిస్టు పేటీఎం బ్యాచ్ నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు. నేను ఒక ఉమెన్ని, నేను ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుకునే ఒక ఉమెన్ని. నాకు నా శాఖల ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన మున్సిపల్ శాఖల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజంగా మీరు కామెంట్లు కొంతమంది పెట్టారు కదా, మీరు ఆ పార్టీలు ఈ పార్టీలో అని, మీరు మీ ఈ శాఖలు ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోండి, ఎంత స్కామ్లు జరుగుతున్నాయో తెలుసుకోండి, ఏదన్నా ఒక్కటన్నా సక్రమంగా జరుగుతున్నదా అది తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత మీరు అవతలని మీరు అనండి ఇష్టం వచ్చినట్టు. దయచేసి ప్లీజ్ ఒక ఉమెన్ డిగ్నిటీని కాపాడండి, వీలైతే హెల్ప్ చేయండి మీరు. కానీ ఇట్లా ఊహాగానాలు పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి ఆ పార్టీకి ఈ పార్టీకి ముడిపెట్టకండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా నేను. ఇప్పుడు కూడా ఎవరెవరు ఏం ఇబ్బంది పెడతారో అని చాలా భయంగా ఉంది నిజంగా.
4: Does this also raise questions on the conduct of those who are close to the Chief Minister, his close aides?
5: I can't generally speak in that, but definitely those who are involved, because against whom the allegations made, at least that person, he should be

0: బిడ్డ సచ్చిందన్నారు.
1: ద గర్ల్ నెక్స్ట్ డోర్ షామ్ ఇస్ గోన్.
0: కానీ మట్టి ఒణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాసలేక కాలే ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక.
1: The coy smile has faded, and its place stands a woman forged by fire. Rashmika Mandana steps into uncharted territory, and she has arrived with a roar.
0: Kariki, saave sachi poindi, naa bittan sampaleka.
1: The actress has taken audiences by surprise with her ferocious transformation in Maisa. Shedding every trace of her familiar warmth to embrace a raw, battle-ready persona.
2: అంతమంది జనం ఒక్క అమ్మాయి